ధర్మ కుమార కైసరి బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవసి సుజన మనోన్ బడాలె పని కృతి ఉజ్వల సయిత.